0: హలో హలో
1: హలో
0: మే అవులు తవ అవ ఎక్కడ అవ సాదరి పిలిగాను
1: మొన్న అవులు తవ ఎక్కడ మే అలు తయట
0: ఓ అలు తయట
1: అలు తినవ కరగిన
0: తినవ కరగిన
1: అలు సింద టిక కరగిన విలని
0: అర సుదు మెని సుదు మెని కనే దకిన ఓకే
1: సుదు నోని
0: సుదు నోని
1: సుదు దోని
0: ఆ సుదు దోని
1: థింక్ ఓ యాట కియానే మే యక హెల కిల నేద
0: మట కేరణమ గయ అపే కౌద
1: యక్స పుత్రయ
0: ఎక వారయగ గిని గిందరే దే మే ఏక ఎలియట పెన్నా ఆటోమేటికలీ
1: తద ముఖద నమ
0: రమహత్య
1: రమహత్య అని అమ్మే ఏ రమహత్య వెన్నే ఆ శాంత దాంత విదే చేద్దిన అర ఏక పాట
0: మమ కొమత్ ఏమతమయ
1: ఓ ఏక వేలావకట మే కవిస్త లెడక్ హెదనవా ఏ లెడే హెదునామ లోకే కొహే హిటియత్ యాడ కే గహన్న ఓ
0: ఏక నే మే నెగిట్ట గమ వేలావట సమరక్కలడ ఏ కే గహన ది మే కే గహల వెన్న
1: బే ఓ కక్కిరద కవి కే గహన్ని
0: వచన నే ఓహే కే గహన ఊ వక్తి ఏన సమరక్కలడ
1: ఏ వేలావట అమ్మ ముకద కియన్ని
0: పాఠం సొరయాక మట ఇతనా ఉచ్చ సొరేం కియన్నో
1: ఉచ్చ సొరేం కేనో
0: ఉచ్చ సొరేం కేనో అయితే.